గుంజ గుంజ గుణ గుణ మారోతి గుంజ రాగరంగ అంగ అంగ చేల తరసి ఆనంద ఉజలకి పంచమ సునకు నీ.